నరు సుదిసవైలే సవై భుదాతిని నిరై విభూతి హరు సృష్టికా పసి ఫేరమా పరలాయమా మొయ్య గ్రహంతు భగాత్ ముదే కి